తిమంఖలేగి ఫానాయ్ ఎకు గావా బయకు హలాకు కురివి నమోస్ నువత తిమమ్మెన్న రహ్మ లివి నమోస్ ఫహే వేందెని అజాబుం కాఫిరున్ సలామై కొద్దేని కాకుయ్యే.

0: అది భీముగా వాహా ఎమ్మెస్మే దెం ఎఫిదియ ఏనా సలామె కురేతోయ్
1: కల్లా ఇన్నహా లవా
0: హమహిలా ఎహన్నకున్ వానే హమ కశ్వరుం ఎ నరకై అంద అంద హురి అలిఫానే
1: నజ్జాఅతన్ లిష్షవా
0: ఏగ హూనుం బొలుగ హన్నొళా హాలుగే
1: తదుఊ మన్ అదబర వతవల్లా
0: ఫురగస్ది ఎంబురిదా మీహాయం ఎ నరక గువానితే
1: వజమఅ ఫఔఆ
0: అది ముదా ఎక్కు ఖజానా కురా మీహాయ విస్మే
1: ఇన్నల్ ఇన్సాన ఖులిక హలూఆ
0: హమ కశ్వరుం ఇన్సానా హద్దవా ఫావని కేత్తిరికం కుడ మీహెగ్గె గొతుగై
1: ఇదా మస్సహు షర్రు జజూఆ
0: ఎ ఇన్సానాగా నుబాకమె బీహి జనమ కెత్తిరికం కుడ మీహెగ్గె గొతుగై
1: వఇదా మస్సహుల్ ఖైరు మనూఆ
0: అది ఏనాగా హేవకమె బీహి జనమ ఎబహి తనవస్కమె లిబి జనమ ఎయిన్ హేద కురుం మనావి గన్న మీహెగ్గె గొతుగై
1: ఇల్లల్ ముసల్లీన్
0: నమాదు కురా మీహుం మెనువియే

ఫహ ఎవరెన్న వాదు కురవ్వా ద్వహ ఎవరెం బద్దలు విజ్జో మద్దాంది బాతలు వాహకత దక్క కుళివరుకుళం కలేగు ఫాను ఎవరెం దూకుల్ల వాషే.

0: దీని హేలన్ తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: శబాబక ఖబ్ల హరమిక
2: ముస్కుళివుం గె కురిం జువాం ఖం గె ఫాదా హేవ్ గొతుగా లిబిగన్నాష్.
3: అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇన్సానా హెద్దేవుమఫహు ఏనా దెమగక మగు దెక్కివి. అది ఏ దెమగుం ఏనా బేనుం మగెం ఇఖ్తియార్ కురుమ బుద్ధిగె నియమై దెవ్వి. అది సువరుగియా నరక హద్దవా సువరుగి వంత వెరిన్న హురి ధర్మయా సవా బయాన్ కొద్దివ్వి. హమెహిమ్మె నరక వంత వెరిన్న హురి వేనా అజాబ్గె వాహకవిస్ బయాన్ కొద్దివ్వి. ఇస్లాం కమా కాఫిర్ కమా హురి తఫాతువిస్ బయాన్ కురివి. అది కొమ్మె మహ్లూకకు కురా అమల్తక ఫారవెరివుమ అమల్త లియువ్వుమ కొమ్మె మీహక దెమలాయకతకు కండేళువ్వి. ఎయి ఏనాగె అమల్తగు హిసాబం ఏనా జిమ్మా వాంచిహేరి దువహుగా హెకి బస్ గాయం కురివ్వుమషి. ఇఫతుగా నులియువ్వా ఎవ్వెస్ కమె దూను కురివ్వేనికం అల్గుమెన్ దన్నంచిహే. అల్గుమెన్నకి ఎంగిగెన్నా నియంగి అబదువెస్ ఫాఫతకం అరాగనే ఫాతిబే బయకీముయి. ఏంకమున్ అల్లాహ్గి దర్బార మహ్షర్గి మేదానం హాజిర్ కురివేని దువహ బిరువెతివి తిమాగి నఫ్సు హిసాబు కొల్లం కొమ్మి దువహకు బగుత్ కొడి హుస్కురంజిహి.

నటక ఫసేహతనెక్కం గా బింగణు లెవ్వి రసకలాంగే ఫహె ఎతాంగే కంకొళతౌ గా త్యబా మీహుం హింగా దతుర్కురాశే అది ఎఖలాంగే దెవ్వి రిజుకుం కాశే అది అలుం దిరువ్వా ఫొణువుం వనీ ఎఖలాంగే హజరతశే.

0: ఏం బేరుగావా కమకం ఎది జమీహా దన్నాష ఫహ ఎవరెన్ని హుద్ద వెగంవా సరహద్ ఫహ నడా దామి ఉన్నే
1: والذين هم لأماناتهم وعهدهم راعون
0: అది ఎవరెన్ని ఎవరెంగి అమానత్ తకషాయ్ ఎవరెంగి అహద్ తక రఖా తెరువామి హున్నే
1: والذين هم بشهاداتهم قائمون
0: ఎవరెన్ని ఎవరెంగి హకి బస్ ఫుర్హమన్ అదా కురామి హున్నే
1: والذين هم على صلاتهم يحافظون
0: ادي ايورني ايورينگه نمازوگه مچ رکھا تروامي هنه

ఫహ ఎవరెన్న వాదు కురవ్వా ద్వహ ఎవరెం బద్దలు విజ్యం వద్దాంది బాతలు వాహకత దక్క కుళివరుకుళం కలేగ ఫాను ఎవరెన్ దూకుల్ల వాషే.

0: మీ డీలుగాడు.
1: శబాబక ఖబ్ల హరమిక
2: ముస్కులివుం గే కురిం జువాం ఖం గే ఫాదా హియో గతుగా లిబిగన్నాష్.
3: అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇన్సానా హిద్దేవ మఫహు ఏనా దెమగక మగు దెక్కివి అది ఎ దెమగుం ఏనా బేను మగెం ఇఖ్తియార్ కురుమ బుద్ధిగే నియమే దెవ్వి అది స్వరుగ్యా నరక హద్దవ స్వరుగి వంత వెరిన్న హురి ధర్మయా సవా బయాన్ కొద్దివి హమే హిమ్మె నరక వంత వెరిన్న హురి వేనా అజాబ్ గె వాహక విస్ బయాన్ కొద్దివి ఇస్లాం కమా కాఫిర్ కమా హురి తఫాత్ విస్ బయాన్ కురివి అది కొమ్మె మహ్లూకకు కురా అమల్ తక ఫార వెరివుమ అమల్ తల్లివ్వుమ కొమ్మె మీహక దెమలాయకతకు కండేళువి ఏ ఏనాగే అమల్ తగ్గ హిసాబం ఏనా జిమ్మా వాంచేరే దువహుగా హెకి బస్ గాయం కురేవుమషి ఎఫతుగా నులియువ్వా ఎవ్వెస్ కమే దూను కురేవేనకం అల్గుమెన్ దన్నంచే అల్గుమెన్నకి ఎంగిగెన్న నియంగి అపతువెస్ ఫాఫతకం అరాగనే ఫాతిబే బయకీముయి ఏంకము అల్లాహ్గే దర్బార మహ్షర్గే మైదానం హాజిర్ కురేవేని దువహ బిర్వెతివే తిమాగే నఫ్సు హిసాబు కొల్లం కొమ్మె దువహకు బగుత్ కొలెం హుస్కురంజి.

మిన్హు యాకులూన్. అది మరువెఫావా బిమకి ఎవరెన్న టక అలున్ దిరుమక ఫొణువ్వాణే కముగె హెక్కెకె తిమన్రస్కలాంగె ఎ బింగండు దిరువ్వీమె. అది తిమన్రస్కలాంగె ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమె ఫహె ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగావా తనాయి త్యబామీహుంగె ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెం ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద భయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుంవంతవే ఒడిగెన్నువే హెయ్యే. నూనెకె ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

అది ఎవరెం బుణానెతె తిమమ్మెం అడువహా కముగా వీనమ నువత విస్నా ఫికురుకురా కముగా వీనమ నరకాగె అహులువరింగె తెరయకు తిమమ్మెం నువీహే ఫఅతరఫూ బిదంబిహిం ఫసుహ్ఖల్ లిఅస్హాబిస్ సయీద్ ఫహే ఎవరెం ఎవరెంగె ఫాఫతక ఇఅతిరాఫు వానెతె ఫహే నరకాగె అహులువెరిన్న రహ్మతుం దురుకురెవ్వుం హుట్టే.

మాలిక్ ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి వడాగతము రస్కిఫాన దేస్ వేదం కురవి అబూ మాలిక్ అస్ఫెన్ వడాగతము హైరామ్ ఫుడ్ వడాన్నవి మీ అబూ మాలిక అస్ఫెన్ వడాన్నవి ఫురతము ఫారు

0: جاء رسول الله ذو الخيرات جاء بياسين وحاميمات وسور بعض مفصلات يأمر بالصلاة والزكاة ويزجر الأقوام عن منات قد كن في الإسلام منكرات ملمغا إكلون معني يوكن تقوي رسول الله يقفان وداغن فيه يوداغتي ياسين سورة حاميم تكيباغن أدي إيجي فاتا مفصلات وكي سورة تكي جنن فيه ఇకఫాన్ అమర్ కురబణి నమాజ్ కులో మసాయి జకాయ్ దీన్ మసే మీస్తకున్న బుధన్ అల్కన్ కులో బిర్వేకన్ దక్వాఫి ఏ బుద్ధకి ఇస్లాం దీనుగా ముంకరాయి కమ్గా విద్య తగిచ్చే మీరు అవరింగ్ వాలాఫీమే ఆయకే ఆయకే అవరింగ్ జమల్త గేదర ఎరహట్టానే మీకు వాణే నమ అవరే మితను దియహి తెబుణువా నబీకు అరిహటే ఎవహా ఎక్కువ గ్వాలి అడు ఇవునే సియ తగితివా మవిస్ ఎరహట్టాఫానమే అవస్వారే అవస్వారే దీన్ అవరేం ఫుమ్మాగిన్ తెదువే ఇతను జమల్కన్ అరాగిన్ మదీనా ఎగ్గొస్ మిస్కిత వైంగిరు మీస్తకుమణి హుకుర మిస్కితన్ అరే ఇతు రసూల్ ఇఫాన్ హున్నెవి మింబరుగే అవరేంగి జమల్ మిస్కిత్ గెబేర తిరుకురాయిర అబూ జర్రు ఇఫాన్ నుకు వడాగిన్ బిదాలువియే అవహ బన్నారే ఇతు రసూల్ ఇఫాన్ కజే గియంగ బిదాలువే ఫై అవరేం వణుము హినివర్న కురవాఫ హదీస్ కురవియే కజే జమల్ తికై హవాజ్ గె మిహా ఏనాగ అమానైన్ అదా కఫియే దీన్ అవరేం దిశాహదికియా ఇస్లామి జైమే దన్నే ఇతు రసూల్ ఇఫా రసూల్ కమాగిన్ ఫోన్ వేణుం గే కురీగా అరబీ గే మీహం బిరుగన్న జాతు గే తనక ఫాబెజ్జియా జిన్నియ గో అవును వాహకియా జిన్నీనం ఇకమం బొడాకన్ జిఫా వాహక కీత్ కురాను గే మియా ఎతుగా మైరస్ కినా గే బయాన్ కురబాఫావే వన్నహు కాన రిజాలుం మినల్ ఇన్సి యౌజూన బి రిజాలిం మినల్ జిన్ని ఫజాదూహుం రహఖా ఫై జిన్నీన బురే మాకుం హద్దవా దర్జ ఉఫుల్ వాఫావా ఇన్సీన్ జిన్నీన గోవా ఎవరి నీ వెరీన్ కమ్గా హీ కొంగ్ ఎవరింగి కిమై కం కమ్గ సజామింగ్ ఎది ఉరనీవియా ఎవరిన్న బొడా కమె విస్ లిబేనేమే అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ అబ్దిక వ రసూలిక నబీయిల్ ఉమ్మి వలా ఆలి ముహమ్మదిన్ వ అజ్వాజిహి వ జుర్రియతిహి కమా సల్లైత అలా ఇబ్రాహీం వలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదు మజీద్
1: హుసైన్ సలాహుద్దీన్ రహమహుల్లాహ్ లివ్వాఫవా హీర్ రసూల్ అల్ సీరత్ విదాళ్వ దివ్వా